పరుక వకంతమయమ నీను పారు నగకియ తయమయే. The southeast wind storm is rising, my son is caught in the storm, I am thinking of your face.